0: जिंदगी के अनमोल लम्हे रेडियो मॉरिशस के साथ।
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
2: శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. ఈ బుధవారం నాడు రాత్రి సమయాన్న 7:30 గంటలకు మన స్వరాల వేదిక తెలుగు కార్యక్రమంలో మా వందనాలు స్వీకరించుకోండి. ప్రియమైన శ్రోతలారా, మీరు కుశలంగానే ఉన్నారని శుభనమ్మకంతోనే అనుకుంటున్నాను. ఈ మొత్తం బుధవారపు రోజున బ్రహ్మాండకరంగానే మీరు గడిపి ఉన్నారు. ఇక మీకోసం చక్కనైనవి కొన్ని పాటలు ఈ ప్రసారంలో ఎన్నుకొని చేరి ఉన్నాను. వాటిని విని మీరు బాగా మెచ్చుకుంటారు.

శోదలరా, ఒక నిన్న మొన్ననే ఒక కొత్త మే నెలలో శుభాడుగులు వేసి ఇదే మే నెల యొక్క తొలి వారం, అంటే ఇదే వారానికి యొక్క మధ్య బుధవారం నాడు వరకు చేరి ఉన్నాం అనుకుంటున్నాను. సోమవారం నుంచి ఇప్పటి బుధవారం వరకు మీరు చక్కగానే ఈ వార యొక్క శుభ ప్రారంభం చేసి ఉన్నారు. విశేషంగా ఎవరెవరు పని మీద ఉన్నారు, ఇంకా విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు, ఈ రెండో అవధి చక్కగానే మొదలు పెట్టి ఉన్నారు. ఇక మీ అభ్యాసాలు, మీ శ్రమ, మీ కష్టపడి అలానే సాగించాలి. ఇంతటితో మన కార్యక్రమం మనం సాగిస్తూ రాబోయే పాట మీకందరికీ అంకితం ఇస్తున్నాం, వినండి.

श्रोतलाराम मनाई एम टू रेडियो चैनल मीद स्वराल वेदिक इरवे निमिषाल रात्रि वेल पुतेलुगु कार्यक्रमम इकड़ माइक मीद मी प्रिय मित्रुडैन राजेंद्र इक श्रोतलारा अनुकुंटुन्नानु మీరు కార్యక్రమం యొక్క శుభాంతం వరకు అంటే 10:00 వరకు ఉంటారు. ఇక మొత్తం మీ ప్రసారంలో ఇంకా 2 పాటలు వినే అవకాశం మీకు ఉంటుంది. అంటే వినండి రాబోయే పాట.

సరే శ్రోతలారా, మన స్వరాల వేదిక తెలుగు కార్యక్రమం ఇంకా కొన్ని నిమిషాల్లో పూర్తి అవుతుంది. మాతో మొత్తం ఈ కార్యక్రమంలో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు సమర్పిస్తూ శుభరాత్రి, హరే శ్రీనివాస, నమస్కారం.